0: గురు విష్ణు గురుదేవ మహేశ్వరం గురు సాక్షాత్ పరం బ్రహ్మం తస్మే శ్రీ గురవే నమః. గుణే నారాయణే రుద్రే అంబికే భాస్కరే తథా ధర్ణా ధర్ణా న కర్తవ్యం
1: పంచదేవ నమస్తుతే.
0: বুঝিল না ভাই?
1: আচ্ছা,
0: প্রথমে মাঙ্কু সেবিলে বাপকু পাই তেবে সে পুত্র
1: অজ্রামর হই
0: হলে মাঙ্ক তরুণ অরবিন্দরে প্রথমে টিকে নিবেদন করিবা।
1: আচ্ছা হউ।
0: হ্যাঁ।